ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలుపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో మొదటి రోజు నిన్న ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. ఇక వార్తల వివరంగా. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలుపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 భూ రికార్డులను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా అన్నారు. సరిహద్దు జిల్లాల్లో ఆర్థిక క్రమశిక్షణను అవలంబించడం రాష్ట్రాల బాధ్యత అని చెప్పారు. కలెక్టర్లు, జీఎస్టీ అధికారులకు శిక్షణ ఇవ్వాలని, నకిలీ కరెన్సీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సీబీడీటీ సర్వే నిర్వహించాలని అమిత్ షా ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల సంపూర్ణ అభివృద్ది, భద్రత కోసం కేంద్ర రాష్ట సంస్థల మధ్య సన్నిహిత సమన్వయాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్దేశించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా చెప్పారు. ఈ సమావేశానికి త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా, ప్రధాన కార్యదర్శి జేకే సిన్హా, డీజీపీ అనురాగ్ ఠంకర్, ఇతర సీనియర్ అధికారులతో పాటు 8 సరిహద్దు జిల్లాల మెజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు హాజరయ్యారు. నేపాల్ విదేశాంగ మంత్రి సిషిన్ కనాల్తో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. 2015 భూకంపం తర్వాత చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమం కింద 72 ఆరోగ్య సౌకర్యాలను, 12 సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్టులను జయశంకర్ ఈ సందర్భంగా వర్చువల్గా నేపాల్కు అందజేశారు. సరిహద్దుల మధ్య చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ, నేపాల్ నేషనల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లింకేజ్ను ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రారంభించారు. నేపాల్ కోసం వాయిస్ ఫస్ట్ భాషా అనువాద వేదిక నిమిత్తం జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలను సంయుక్తంగా ఏర్పాటు చేసేందుకు డిజిటల్ ఇండియా భాషిని, కాఠ్మాండు విశ్వవిద్యాలయం మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా ఈ సందర్భంగా కుదిరింది. ఇరు దేశాల ప్రజల పరస్పర పురోగతి, శ్రేయస్

0: సంక్షేమం కోసం నేపాల్తో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని డాక్టర్ ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ, సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్ నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని, అవసరమైన సమయాల్లో ఇరు దేశాలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని చెప్పారు.
1: Collaborate closely to maintain security, our long and uniquely open. Our two countries have always stood by each other in times of need. In the wake of the ongoing crisis in West Asia, the Middle East, we have ensured uninterrupted fuel supplies to Nepal. The importance accorded to this relationship by both sides has only recently been demonstrated. We believe that today there is opportunity to decisively shift the trajectory of India-Nepal relations and to realize the full
0: శక్తివంతమైన ప్రజా సంబంధాలు, సరిహద్దు అనుసంధానం, ఉమ్మడి సాంస్కృతిక మతపరమైన సంప్రదాయాలు వంటి బలమైన పునాదులతో భారత్ నేపాల్ దేశాలు ప్రత్యేకమైన సంబంధాలు పంచుకుంటున్నాయని జయశంకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగాభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. 2044 నాటికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ విమాన ప్రయాణికుల సంఖ్య 4.1 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. నిన్న బ్రెజిల్ నగరంలో జరిగిన ఓ సమావేశంలో ఐఏటీఏ ఉపాధ్యకుడు షెల్డన్ హీ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంత విమానయాన రంగ వృద్దికి భారత్ దోహదపడిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశీయ పౌర విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటని ఆయన పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వృద్ది దృఢంగా కొనసాగుతుందని, రాబోయే దశాబ్దంలో కూడా ఇది మరింత పటిష్టంగా కొనసాగుతుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ ఆలయాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక మతపరమైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి బీజేపీ ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందని ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. గంగాసాగర్ మేళాను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, అలాగే దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ వంటి ప్రముఖ మతపరమైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో సువేందు అధికారి మాట్లాడుతూ, తారకేశ్వర్లో జరగబోయే శ్రావణి మేళా కోసం భారీ ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. గత 15 ఏళ్లుగా టీఎంసీ పాలనలో అభివృద్ది కంటే బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యత లభించిందని సువేందు అధికారి అన్నారు. పశ్చిమ బెంగాల్ను ఒక ఆధ్యాత్మిక స్థలంగా అభివర్ణిస్తూ ఆయన, బుజ్జగింపులు, అరాచకం, పెట్టుబడుల కొరతతో కూడిన ఒక శకం ఇప్పుడు ముగిసిందని చెప్పారు. యువ భారతదేశానికి అతిపెద్ద బలం అని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి, యువత తమ ఆకాంక్షలను, ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు.
2: यानी कि देश युवा देश है. ए देश की युवा की शक्ति को विकसित भारत के राह पर ले जाने के लिए संयोजने का काम नरेंद्र मोदी जी ने करा है.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా, సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని అభ్యర్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. సుస్థిర రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ MMRDA, WRI ఇండియా సహకారంతో మొట్టమొదటిసారిగా BKC వీక్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డేను ప్రారంభించింది. దీని ద్వారా బాంద్రా, కుర్లా కాంప్లెక్స్లోని ప్రయాణికులు ప్రతి శుక్రవారం ప్రజా రవాణాను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆదివారం, అంటే మన చిన్నారుల కోసం

చిన్నారులు, ఈనాటి మన ఆట విడుపులో టిఆర్బి సిసిసి పెరంబూర్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.

స్వాస్థ్యం సర్వదా యోగేనా అన్నారు మన పెద్దలు. అంటే యోగా ఆచరించి సర్వదా ఆరోగ్యంగా ఉండమని అర్థం. శరీరం మరియు మనస్సును ఏకం చేయడమే యోగా. రోజూ యోగా చేయడం ద్వారా శరీర దృఢత్వం పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. ప్రతినిత్యం యోగాలో భాగంగా ఈరోజు పార్శ్వ హలాసనం గురించి తెలుసుకుందాం. హలం అంటే నాగలి. ఈ ఆసనంలో శరీరం పక్కకు తిరిగిన నాగలిలా ఉంటుంది. పార్శ్వ హలాసనం వేయడం ద్వారా వెన్ను మరియు వీపు కండరాలు బలపడతాయి. ఈ ఆసనం థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరుస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, నిద్రలేమి మరియు అలసటను తగ్గిస్తుంది. యోగా సాధన నిపుణుల ఆధ్వర్యంలో చేయడం శ్రేయస్కరం.

0: కార్యక్రమంలో ఇప్పుడు డిఆర్బి సిసిసి పెరంబూర్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విందాం.
1: అందరూ మహానుభావులు, అందరికీ వందనాలు. ధర్మమూర్తిరావు బహదూర్ కలవల కన్నన్ శ్రేష్ఠి ఉన్నతోన్నత పాఠశాల పెరంబూర్ చెన్నై 11 విద్యార్థులచే ఈనాడు ఆట విడుపు కదంబ కార్యక్రమాలను వినిపించడానికి వస్తున్నారు చిన్నారులు. ఈనాడు మొట్టమొదటగా ప్రార్థనా గీతంతో ప్రారంభిస్తామా? డి ముకుందరావు 9th A, వి విజయమోహన్ 9th A, ఎస్ శ్రీరామ్ 8th A, వినాయక నీ మూర్తికే అంటూ మనకు వినిపించడానికి వస్తున్నారు. విందామా?

0: తర్వాత కార్యక్రమంలో దేశభక్తి గీతాన్ని ఆలపించడానికి వస్తున్నాడు చిన్నారి ఎస్ ధనుష్ 9th అబ్బాయి. విందామా
1: దేశభక్తి గీతం. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానము చేయుదమా, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానము చేయుదమా, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. సాగర మేకల చుట్టుకొని సురగంగ చీరలా మలచుకొని, సాగర మేకల చుట్టుకొని సురగంగ చీరలా మలచుకొని, గీతాగానం పాడుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. గాంగజటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా, గాంగజటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా, గలగల పారే నదులన్నీ గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం, ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం. వారందరినీ తలచుకుని వారందరినీ తలచుకుని మన మానస వీధిని నిలుపుకుని, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే

0: ఆకలి చేదమా భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానము చేయుదమా తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచదమా భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానము చేయుదమా తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచదమా జై హింద్
1: తర్వాత కార్యక్రమంలో భారతదేశంలో అతిపెద్దవి అన్నటువంటి అంశాన్ని వినిపించడానికి వస్తున్నాడు చిన్నారి ఎస్ శ్రీరామ్ ఎయిత్యే విందామా
2: భారతదేశంలో అతిపెద్దవి అతిపెద్ద నది గంగానది అతిపెద్ద ఎడారి థార్ ఎడారి అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్ అతిపెద్ద నగరం కలకత్తా అతిపెద్ద జిల్లా లడక్ అతిపెద్ద ద్వీపం మధ్య అండమాన్ అతిపెద్ద నది ద్వీపం ముజులి అతిపెద్ద గిరిజన తెగ గొండులు అతిపెద్ద మంచినీటి సరస్సు ఉలార్ సరస్సు అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి అతిపెద్ద డ్యామ్ బాక్రా నంగల్ డ్యామ్
1: కార్యక్రమంలో తరువాత భాగం నా తెలుగు భాష అంటూ మన భాషలోని మాధుర్యాన్ని వినిపించడానికి వస్తున్నారు చిన్నారులు ఎస్ చరణ్ సిస్తు ఏ బి వినయ్ సెవెంత్ ఏ అబ్బాయిలు విందామా

0: సిల్లు నా భాష దేశ భాషలందు తెలుగు లెస్స.
1: తర్వాత కార్యక్రమంలో భాగంగా జీవిత సత్యాలను వినిపించడానికి వస్తున్నాడు చిన్నారి ఎస్ ధనుష్ 9A పి భద్రీష్. విందామా?
2: వచ్చిపోయేవి మూడు, అవి ఏవి?
3: పేదరికం, వ్యాధి, డబ్బు.
2: వచ్చినా వదిలిపోనవి మూడు, అవి ఏవి?
3: కీర్తి, జ్ఞానం, విద్య.
2: పోతే రానివి మూడు, అవి ఏవి?
3: కాలం, యవ్వనం, పరువు.
2: వెంట వచ్చేవి మూడు, అవి ఏవి?
3: పాపం, పుణ్యం, నీడ.
1: తరువాత కార్యక్రమంలో సూక్తుల హితోక్తులను వినిపించడానికి వస్తున్నారు చిన్నారులు ఎస్ ధనుష్ 9A. విందామా?
3: మంచి మాటలు సూక్తులు. మాట ఇవ్వడానికి తొందరపడకు, ఇచ్చిన మాటను నిలుపుకోవడానికి ఆరాటపడు. ఆలోచన లేని వాడికి అభివృద్ధి ఉండదు. అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ, కానీ ఆయుష్ తక్కువ. ఆవేశం తప్పుదారి పట్టిస్తుంది, ఆలోచన మంచిదారి మళ్లిస్తుంది. ప్రయత్నం లేకుండా మురవరాజుకు కూడా ఆహారం దొరకదు. సోమరితనం పతనానికి దారితీస్తుంది. లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయం ఎవ్వరూ ఆపలేరు. ఇది రాసింది అబ్దుల్ కలాం గారు. అందరికీ అవకాశం వస్తుంది, కానీ సమయం కోసం వేచి చూడాలి. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు లేదు. గాలి పటానికి దారం ఆధారం, మనిషికి మనసు ఆధారం. రేపటికి ఆశ ఆధారం, అలాగే గెలుపుకు ప్రయత్నం ఆధారం. గెలుపు అనేది నీడలాంటిది, దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో, దానంతరా అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. ఎవతాళి చేసిన వాడు ఏడ్చే విధంగా ఉండాలి నీ విజయం. ఇది చదువు గురించి. ఎంత చదివామన్నది కాదు, ఆ చదువు మనకి ఎంత సంస్కారం నేర్పిందనేదే ముఖ్యం. విద్య నీడలాంటిది, దానిని మన నుంచి ఎవరూ వేరు చేయలేరు. మనకు రెండు రకాల విద్యలు అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది, రెండవది ఎలా జీవించాలో నేర్పేది. ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే.
1: కార్యక్రమంలో తర్వాత భాగంగా అమ్మకు సాటి అమ్మే అన్న పాటలోని మాధుర్యాన్ని పాడి వినిపించడానికి వస్తున్నారు చిన్నారులు ఎస్ శ్రీరామ్, ముకుందరావు 9A. విందామా?
4: అమ్మ కన్నను మిన్న అమ్మతో సరిలేరు కన్నా, అమ్మ కానని నాడు అసలు నేను లేను ఏనాడు. అమ్మ హృదయం

0: కన్న ఆకాశమే చిన్న అమ్మ ప్రేమకు లేని అవధియం ఉదిగుండే అమ్మ పలుకుల తీపి అమృతమ్మున లేదు అమ్మ కన్నుల కాంతి అబ్జిజుండిల లేడు అమ్మ చేతుల స్పర్శ అబ్జమివ్వగా లేదు అమ్మ పొత్తిల్లో నిద్ర ఆ పూపాలుపై రాదు అమ్మ చింతన ఉన్న ఆకలి దరి రాదు అమ్మ ప్రేమను నింపు అశ్రువే సంజీవి అమ్మ కన్నుల మెదులు అదృష్టవంతుడను అమ్మ కన్ను నిన్న అవనిలోనే లేదు.
1: తర్వాత కార్యక్రమంలో మన తెలుగు సామెతలను తెలియజేయడానికి వస్తున్నాడు జి కేశవరావు, 10th year అబ్బాయి. విందామా?
2: చుట్టమై చూడవచ్చి దెయ్యమై పట్టుకున్నాడు, చుట్టం ఆకలి మంచానికిరుక, ఆవు చేలో మేస్తే దూడ గట్టులో మేస్తుందా, అణువుగాని చోట అదికిలా మనరాదు, అనుమానం ప్రాణ సంఘటం, అంగెట్లో బెల్లం ఆత్మలో విషం, అత్తవారి ఐశ్వర్యం కన్నా పుట్టింటి వారి గంజిమేలు, చంద్రునికో నూలిపోగు, చవకైతేనే బజారు కోస్తుంది, శివుని ఆజ్ఞలేనిదే చేమైనా కుట్టదు, అమ్మబోతే అడవి కొనబోతే కొరవి, సంతోషమే సగం బలం, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం, ఇంట్లో ఈగల మూత బయట పల్లకీల మూత, ఇంట గెలిచి రచ్చగెలువు, నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు, పిట్ట కొంచెం కోతగనం, ఆరోగ్యమే మహాభాగ్యం, మింగ మెతుకు లేదు మీ సాలకు సంపంగి నూనె, వానరాకడా ప్రాణపోకడా ఎవరికిరుక, పండిత పుత్ర పరమసుక్త, చెంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్లు, పిచుక మీద బ్రహ్మాస్త్రం, చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద, గోరంత దీపం కొండంత వెలుగు, ఆస్తి మూరడు ఆశబారడు, గంగలో మునిగిన కాకి అంశగాదు, హనుమంతుడి ముంద కుప్పిగింతలు, రాజనీతి తప్పితే నేల సారం తప్పుతుంది, రొట్టి విరిగినా నేత్తిలో పడ్డటు, ఆలస్యం అమృతం విషం, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు.
1: కార్యక్రమంలో తరువాత భాగంగా మన భారతదేశ సరిహద్దులో రాత్రింభవళ్ళు మన దేశాన్ని శత్రువుల నుండి కాపాడేటువంటి సైనికుల కోసం ఈ పాటను అంకితం చేస్తూ బార్డర్లో సైనికుడా అంటూ వస్తున్నాడు చిన్నారి ఎస్ ధనుష్, 9th year. విందామా?
3: బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, బార్డర్లో సైనికుడా భారతకు రక్షకుడా, కాగిలో కన్ను మూస్తివా ఓ సైనికుడా మాకోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా మాకోసం ప్రాణాలిస్తివా, బార్డర్లో సైనికుడా భారతకు రక్షకుడా, బార్డర్లో సైనికుడా భారతకు రక్షకుడా, కార్గిలో కన్ను మూస్తివా ఓ సైనికుడా మాకోసం ప్రణాళిస్తివా, ఓ సైనికుడా మాకోసం ప్రణాళిస్తివా, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జవాను చేసిందో, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జవాను చేసిందో, కన్న తల్లి పాదాలకు వందనాలులే, కన్న తల్లి పాదాలకు వందనాలులే, జై జవాను జై కిసాను నీకు సలాంలే, నీకు సలాంలే, బడలో సైనికుడా భరత్కు రక్షకుడా, బడలో సైనికుడా భారతకు రక్షకుడా, కార్గిలో కన్ను మూస్తివా ఓ సైనికుడా మాకోసం ప్రాణాలిస్తివా, ఓ సైనికుడా మాకోసం ప్రాణాలిస్తివా, భారత్ కోసం నీవు బాంబు అయినవా, మన దేశం కోసం మరో పిరంగు అయినవా, భారత్ కోసం నీవు బాంబు అయినవా, మన దేశం కోసం మరో పిరంగు అయినవా, ఓ జవాను నీ పౌరుల జయము ఉందిలే, ఓ జవాను నీ పౌరుల జయము ఉందిలే, ఇకపై నా భారత్కు భయము లేదులే, భయము లేదులే, బడలో సైనికుడా భారత్కు రక్షకుడా, బడలో సైనికుడా భారతకు రక్షకుడా, కార్గిలో కన్ను మూస్తివా ఓ సైనికుడా మాకోసం ప్రణాళిస్తివా, ఓ సైనికుడా మాకోసం ప్రణాళిస్తివా, వందే మాతరము అన్న మనని నాదమే, టైగిల్ హిల్ కొండల్లో సింహనాదమే, వందే మాతరము అన్న

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమం గురించి ప్రవేశపెట్టిన అనేక పథకాలలో ఈనాడు స్వమిత్వ సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ పథకం గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్వమిత్వ పథకం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు స్పష్టమైన ఆస్తి యాజమాన్య హక్కులను అందించడానికి కృషి చేస్తోంది. ఇందుకోసం అత్యాధునిక డ్రోన్ ఆధారిత సర్వేలను నిర్వహిస్తోంది. ఆస్తి కార్డుల పంపిణీ ద్వారా గ్రామీణ పౌరులకు చట్టపరమైన సాధికారత కల్పించడం, తద్వారా రుణ సదుపాయం అందించడం, ఆస్తి వివాదాలను పరిష్కరించడం స్వమిత్వ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు. స్వమిత్వ పథకం యొక్క మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లను దర్శించగలరు.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో ఆంధ్ర మహాభారతంలోని కర్ణపర్వం డాక్టర్ ఎస్ శమంతకమణిగారి ప్రసంగం ప్రసారమవుతుంది.

0: అబ్బబ్బబ్బబ్బా, పొద్దున్నీ ఒకటే పని పని పని. అలా బయటికి వెళ్ళొస్తే ఇంకా అసలు ఇంట్లో ఏమీ చేయడం అవ్వట్లేదు, ఒకటే అలసట.
1: ఏంటి రూప, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు?
0: రారా శైలజ, ఏం లేదు, ఈ మధ్య కాస్తంత పని చేసుకునేసరికి ఒకటే అలసట, దాంతో ఏమీ చేయబుద్ది కావట్లేదు, విసుగ్గా ఉంటుందనుకో.
1: అవునవును, నువ్వెంతసేపు ఇలాగే పనులు పనులు అంటూ కూర్చో, నా మాట ఎప్పుడు విన్నావు కనుక.
0: ఏంటే నీ గొడవ, ఏం వినాలి?
1: నువ్వే కాదు రూప, మనలో చాలామందికి వయసుతో సంబంధం లేకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రోజులో ఓ గంట సేపు కాలినడక, వ్యాయామం, యోగా వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలను అధిగమించగలం.
0: సరిగ్గా చెప్పావు శైలజ. ఒత్తిడిని తగ్గించి మానసిక శారీరక ఆరోగ్యాన్ని చేకూర్చే వ్యాయామాల్ని, యోగాను మన దినచర్యలో భాగంగా తప్పనిసరిగా చేసేసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం.
2: కార్యక్రమంలో చిన్నారుల కోసం ఒక పాట.

0: இன்னும் சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்தி அறிக்கை, அதனைத் தொடர்ந்து தமிழில் செய்தி அறிக்கை ஒலிபரப்பாகும்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ఎల్పిజి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక, కేరళ, మాహీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా. అంతర్జాతీయంగా ఎల్పిజి ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. అమెరికా, ఆస్టేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల సబ్సిడీ లభిస్తుందని, దీనివల్ల

0: 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి జూన్ మధ్య ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయల పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రపంచ ఇంధన మార్కెట్ల ప్రభావం నుండి వినియోగదారులకు ఊరట కలిగించేందుకు పెరిగిన ధరలలో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వమే భరించిందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాల వంట గ్యాస్ ధరలతో పోలిస్తే ఉజ్వల లబ్దిదారులు చెల్లిస్తున్న వాస్తవ ధర చాలా తక్కువని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు అన్నారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్భర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్తంగా హక్కుగా బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. దేశంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. ఆకాశవాణితో మంత్రి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద భారత్లో 90 కోట్లకు పైగా విశిష్ట ఆభా గుర్తింపు కార్డులను తయారు చేశామని తెలిపారు. అలాగే 100 కోట్లకు పైగా డిజిటల్ వైద్య రికార్డులను కూడా ఈ ఆభా ఐడీలతో అనుసంధానించామని తెలియజేశారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం 4 ఏళ్ల తర్వాత జరుగుతోందని, ఈ సమయంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయమైన పురోగతి లభించిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా ఇండోనేషియా జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగినో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 75 వసంతాలు పూర్తి చేసుకున్నాయని గుర్తు చేశారు. రక్షణ, భద్రత, సముద్ర తీర రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఫార్మాసూటికల్స్, ఆహార భద్రత, పర్యాటకం, విద్య, అలాగే సాంస్కృతిక సహకారంతో సహా ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలపై ఇండోనేషియాతో విస్తృతంగా చర్చించేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు జయశంకర్ పేర్కొన్నారు.
1: Our joint commission is happening after 4 years, and I think it's important to recognize that in those 4 years we have made good progress in our bilateral relations. Today I look forward to extensive discussions with you, covering the full spectrum of our bilateral cooperation, from political to defense and security, maritime trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా చెప్పారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన 77వ ఎడిషన్ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుందని, అలాగే ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్నారు. సైక్లింగ్ వల్ల కలిగే పలు ఆరోగ్య ప్రయోజనాలను ప్రస్తావిస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఫిట్ ఇండియా దార్శనికతను ముందుకు తీసుకెళ్లాలని మాండవీయ ప్రజలకు పిలుపునిచ్చారు.
2: సైక్లింగ్ కర్నే సే

0: आपकी हेल्थ अच्छी रहे। साइकिलिंग से फ्यूल का बचत होता है, वर्तमान में ट्रैफिक की बहुत बड़ी समस्या है, उसका भी समाधान है, तो क्यों न हम साइकिलिंग करें। देश के नागरिकों में अपने हेल्थ के प्रति अवेयरनेस बढ़ी है। मोदी जी ने आधा घंटा रोज फिटनेस देने के लिए कहा है, तो ये फिटनेस का डोज आधा घंटा के लिए हम हमेशा साइकिलिंग करेंगे तो मैं मानता हूँ कि हमारी कई समस्या का समाधान होगा।
1: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని ఎన్టీఏ అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. వాతావరణం. దేశంలోని కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకన్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్ ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలో ఈరోజు భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గోవాలోని మడ్గావ్లో నిన్న జరిగిన సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 ఫైనల్ పోటీలో భారత్ బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి ఆరోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయం సాధించిన భారత బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. భారత ఫుట్బాల్కు ఈ విజయం గర్వించదగిన క్షణమని సామాజిక మాధ్యమ పోస్టులో మాండవీయ పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పారిశ్రామికవేత్త సానా సతీష్, విద్యావేత్త భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, టీడీపీ సోషల్ మీడియా వింగ్ అధినేత చింతకేల విజయ్ ఉన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.